0: ఇప్పుడే జా బిసాకి కుందాపుర కన్నడ మాట్లాడి.
1: ఈ హాడు పురంధరదాసర రచనೆಯಲ್ಲಿ, ಹಾಡಿದವರು ಭೃಂಗಾಕೆ ಉಡುಪ ಮತ್ತು ತಬ್ಲಾದಲ್ಲಿ ವರಪ್ರಸಾದ ಎಂ ಬಿಜೂರು.